ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా ఉదయం 8:00 కరమన తొలి రాగాలు తెలుగు కార్యక్రమం మొదలవుతున్నది. అండ్ గ్రేట్ థ్యాంక్స్ టు మై గుడ్ ఫ్రెండ్ సుందరం. కొద్ది క్షణాల క్రితమే ఆయన తమిళ ప్రసారం పూర్తి చేశారు. ఇక సరిగ్గా ఈ సమయానికి మొదలవుతున్నది మన గంటసేపు తెలుగు కార్యక్రమం తొలి రాగాలు, రైట్ ఆన్ 94.6 అండ్ 98.2 మెగాహెర్ట్జ్. సరే శ్రోతలారా, ఈ శుభ ఆదివారపు రోజున ఒక కొత్త ఉద్దేశంతోనే, ఒక కొత్త ఆశతోనే మనం ఈ కొత్త రోజు మొదలు పెట్టి ఉన్నాము.

స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. మన ఈనాటి కార్యక్రమంలో త్వరగా రండి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఫర్ యూ విత్ యూ. ఈనాటి లైవ్ ప్రసారం విత్ యూ ఫ్రెండ్ రాజేంద్ర.

That's it, ladies and gentlemen. ఇంకొకసారి మీకందరికీ శుభోదయాలు. ఆదివారపు రోజున బయట చిరు జల్లులు, చేతిలో వేడి టీ లేదా కాఫీ, చెప్పండి మీరే. మనస్సుకు హాయినిచ్చే మధురమైన పాటలు.

0: అండ్ ఇంతకంటే అందమైన ప్రారంభం చెప్పండి. ఏమంటావు? అలానే మనం చెప్పవచ్చు, ప్రతి ఉదయం మనకు ఒక కొత్త సందేశం, ఒక కొత్త అవకాశం ఇస్తుంది. నిన్నటి తప్పులను మరచి ఈరోజు కొత్త ఆశలతో మనం ముందుకు సాగితే తప్పనిసరిగా విజయం మన చేతిలోనే ఉంటుంది.
1: నీ

అసలు ఎస్ జానకి గారి యొక్క టాలీవుడ్ సినీ యాత్ర గురించి చెప్పాలంటే ఆమె తెలుగు సినీ సంగీతంలో ఎస్ జానకి గారి యొక్క ప్రస్థానం చిరస్మరణీయంగా ఉంటుంది. ఘంటశాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్ గారు, కేజీ జేసుదాస్ వంటి దిగ్గజ్జుల గాయులతో ఆయన కలిసి వేలాది మధురమైన గీతాలను ఆలపించాడు. And this one, ladies and gentlemen, September Room Masam, together with in the superb composition of A.R. Rahman, S. Janaki and Shankar Mahadev.

ప్రజలు క్షమించండి అని చెప్పడం అది బలిహీనత కాదు, అది అసలు బంధాలను కాపాడే గొప్ప తాళం యొక్క చెవి. ఒక చిన్న సారీ పెద్ద అపార్థాలను తొలగించగలదు. అలానే సారీ చెప్పగలిగిన మనస్సే నిజమైన గొప్పతనం. కీప్ కాలింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఉదయం 8:25 నిమిషాలు. 5789-3663.

శ్రోతల రాజులు ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు మాత్రం చెప్పడం కాదు, మనల్ని అర్థం చేసుకునే ఒక మనస్సును, మన నవ్వుల

Indeed, ladies and gentlemen, rightly said, అసలు పనులు ఏమైనా చిన్నదో లేదో అనేది కాదు. దాన్ని చేసే మనసే దాని గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. మనం చేసే పని కేవలం ఉపాధి కోసం మాత్రమే ఉండడు, అది ఒక దైవ సేవ. ప్రతి పనిని మీరు నిజాయితీతో అంకిత భావంతో చేస్తే అదే మన యొక్క పూజగా మారుతుంది. ఒక మాట ఉంది, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న మాట. ఫలితం గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని ప్రేమతోనే నిర్వహిస్తే మరొకండి విజయం మాత్రమే కాదు, మనస్సుకు కూడా మీకు తృప్తి కూడా లభిస్తుంది.

సో లేడీస్ అండ్ జెంటల్మెన్, ఉదయం 8:20 అంటే 32:90. సో ఆల్ దోస్ ఎవరెవరు ట్యూన్ చేయలేదు, ఇంకా మీ మెసేజెస్ పంపలేదు, ఇంకా త్వరగా రండి. ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద. So keep sending me text messages, tune on 94, 95.6 and 98.2 megahertz. 5789-3663.

శ్రోతలరా, తారీఖులు, నెలలు మారవచ్చు, సంవత్సరాలు మారవచ్చు, కానీ అదే ఉత్సాహం, అదే ఆనందం, అదే చిరునవ్వుతోనే మీ ముందుకు ప్రతిరోజు ప్రతి ప్రసారంలో కలుద్దాం. You just have to sit back and enjoy the nice and good music. Miko samme nukunnavi mana paatala bhandaram ninchi. Hoping you are doing very good and great out there. Manainati kotta adivarapu rojuna, weekend yokka dvitiya rojuna brahmandakaranga ne modalaindi.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండవే భాగ్యం ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది
3: చిరు చిరు జల్లు

0: ముద్దు పెట్టేశావా బా?
1: లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది.
0: చాలు చాలే.
2: That's it, ladies and gentlemen. అదే స్పిరిట్తోనే మన ఒక కొత్త ఆదివారంను మొదలు పెట్టి ఉన్నాం. అదే సూర్యోదయం మనకు ఒక గొప్ప పాఠం ప్రతిరోజు చెబుతూనే ఉంటాడు. ఎంత చీకటి రాత్రి వచ్చినా ఉదయం మాత్రం తప్పకుండా వస్తుంది. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆశను విడిచిపెట్టకుండా ముందుకు సాగితే వెలుగు తప్పనిసరిగా మనల్ని చేరుకుంటుంది. So keep going and సాగుతూనే ఉండండి మనకు ఇచ్చిన ఈ కొత్త అవకాశం.

0: ఇట్ ఈస్ ఆబ్వియస్. అసలు ప్రేమలో లవ్లోనే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అంటే ఎందుకు ఇది, అంటే ఏమి తీడి, అంతే ఆ ప్రశ్నకు సమాధానం ఉంటుందా? నేను చెప్తాను, ఒక చిరునవ్వుతోనే మనం రోజంతా మార్చిస్తుందా? ఒక చిన్న పలకరింపు మనస్సుకు అంత ఆనందాన్ని ఎందుకు ఇస్తుంది? అసలు ప్రేమలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకడం కంటే ద మ్యాజిక్ విల్ బి వాటిని ఆస్వాదించడమే అందం.
1: గుర్తుకే రాదులే చినుకై.

0: చెప్పేదేదో అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, ఈ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

మీరు నమ్ముతారా, మనం 8 నుంచి మొదలు పెట్టిన ఈ సంగీత యాత్రలో మిగిలినవి మాత్రం ఒక 12 నిమిషాలు. సో త్వరగా ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా, కమ్ జాయిన్ అస్ ఇక్కడ అండ్ కీప్ సెండింగ్ మీ మెసేజెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ శుభ తారీఖున ఎవరెవరు తమ బర్త్డేలు లేదా పెళ్లి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు, బెస్ట్ విషెస్ ఫ్రమ్ మన సమస్త MBC సిబ్బంది వైపున.

సరే ప్రియమైన శ్రోతలారా, ఈ మధురమైన సంగీత ప్రయాణంలో గంటసేపు మాతో కలిసి ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ఆదరణ, మీ చిరునవ్వులే మనైనటి తొలి రాగాలు కార్యక్రమానికి నిజమైన యొక్క శక్తి. ఈరోజు నేను పంచుకున్న మీతోనే ప్రతి మాట, విన్న ప్రతి పాట, అనుభవించిన ప్రతి భావం మీ హృదయంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మన్, మళ్ళీ మరో అందమైన ఉదయాన్న మరిన్ని మధురమైన పాటలతో, మరిన్ని మంచి మాటలతో మీ ముందుకు వస్తాను. ఇంతటితోనే సమాప్తం. సో టేక్ గుడ్, వెరీ గుడ్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. కొన్ని నిమిషాలు దట్ విల్ బీ మై గుడ్ ఫ్రెండ్ నితిన్. మరాఠీ ప్రసారం మొదలవుతున్నది. ధన్యవాదాలు, నమస్కారం, శుభదినం, టేక్ కేర్, బాయ్ బాయ్.